0: puta que neto le cama al suiri, chirendo.
1: సాధిని ఏడు పోపిరు ఏడు పరిపేరు తుయారచ్చా ఒకటే కట్టే దగ్గర ఆయన డస్ట్బిన్ ఆయన
2: తప్పండి
1: తప్పండి ఏం కుదర నిన్న
2: పార్వతి
1: పార్వతి ముళ్ళ ఆగు
2: యాన్ టీచర్ నిల్లాడు వేలే గుప్పు
1: వైలాడు
2: టీచర్ నిల్లాడు
1: ఈలాడు అంద ఇందు ఈ తప్ప మళ్ళీ తినంది అత్త నెక్స్ట్ శిక్ష ఉడందా ఏమంత పొద్దు మరలి ఇంక పొద ఉండాలి కొంచెం పొద వస్తుంది
2: ఎక్క సకావా
1: ఎక్క సకలవులో పక్క పక్క ఉన్నాను
3: వేలకారు ఇంక ఆరులో అవును సీరద ఏత పక్క గొప్పనత ముక్లేకు సీర నమ్మ ఇల్ల మధ్య అంత బయట నెల సీర మారందు ఇంక ఆరిల్ల సామి నింగ పోంగే నింగ పోంగే
1: అల్ల నల్ల నెల సీరండు ఎట్టే సీరండు
3: ఏ బొచ్చి మార దా సీర బొచ్చింది పండి నా బొచ్చి మార పోలే మార మూడు ఏర్ల ఎక్కి దాన్ని నాకు ఇచ్చారు ఎంకులు వేల నాకు పోలే
1: అది కంతులు కొడుకు కంతులు
3: ఇత తుళువరకుండా
1: తుళువరకు తుళువరకు
3: ఇత ఇది తుళుతారా
1: తుళువత్త
3: ఈ పాత్ర రాబుజ మారాయా పోంగ పోంగ పన్నగిరే పాత్ర రాబుజ
1: అది కంతులు కొడుక
3: కంతుల బట్టి బతుల కొడుకున్న బట్టి ఈ పోలే మారా
1: వాయిల్ సీరప్పుడు
3: వాయిల చిందన్న బొచ్చి మారా ఈ పోలే మారావరా
1: చెప్తాను ఇది మండే సమాజం ఏరమే కన్ను పుల తూల ఏరు యాన్ దీపోతమ్మ మరలా దీపోతమ్మ మండే సమాజం
3: ఏరు నమ్మ దానిన మగే తల్లు అక్కడ మగేందు దీపు ఎంచిన ఈ పోనగ ఎంత సద్దిస్తామారా ఈ దాని ఇంకా తిని
1: అవు అంచనా మా ఊళ్ళు ఫుడ్ నాకు పత్తు మేళతాను
3: ఏది ఏళ్ళు వస్తాయి
1: ఏడు వస్తాయి ఒక అప్పలే
3: అప్పలే
1: దాని
3: ఈ బత్తు ఏది కొడతాను
1: పత్తు నిమిషం అండి
3: ఇత ఈ బత్తు పత్తు నిమిషం పత్తు నిమిషం
1: పత్తు నిమిషం అండి పత్తు నిమిషం చూస్తే
3: ఇంత సురుకి బత్త బన్నాక సురుకి ఏ బాతే నీకు అల్లడా
1: అల్లడా
3: ఏరు బాతే
1: యానే బాతేరు
3: సురుకు ఏ బాతేరు బత్తు పత్తు నిమిషం
1: అట్నే అట్నే మేము గేట్ మనం.

0: இரியாப்பா மாதா குசி பிறந்து பண்றா குசி இரியாப்பால தெரிய தொந்த
1: குசி குசி மராம குசி அமெரிக்கா தோயன மகி பேதி
0: அந்த
1: ஐ ஏர்போர்ட் ஜத்தி கூடலே பார்வத்தன கார்பத்திய அராதபத்திய டாடி வந்து
0: குசி
1: கூடலே நூந்து நூந்து பச்சை நோடு தத்து குறி
0: பார்வத்தே ఒక బోర్డు ఉంది అలా పో కొరపై రాజా
1: అమెరికా మగ పైతే ఆ కుషి కొరిపిని ఐస్ క్రీమ్
0: అష్టమి
1: గారి పట్టున్నాము
0: అంచట ఇరడ ఉండు పాపద సంతాన పాప దారేడు బూర్దు భార్య బేజార చింతాజనక పరిస్థితి ఉల్లే రకు అంటే ఇరడు ఉండు
1: వచ్చుండు కాచమన్నదుల మారి మత పారిపోయింది అంత మన మగపోయితే కుసుడు కొరిపిని ఇంద్ర మత పొడుతుంది బుక్స్
0: అజ్జా నువ్వు మగక కొరనగా కొన్ని అమ్మేరగ బేజారా పాప అతి ఇరడ
1: ఉండు పూర్వం మధ్య నింగుతున్నాడు నా అమ్మేది కొడుతున్న మగపోయితే ఆ కుషుడు కొరిపిని నన్ను పడుతు వాళ్ళు తోటి పోతున్న మగ దాన్ని పోతున్నాయి మరద మధ్య మగన పుదర్ పనుకో
0: కాసు కొరి యొక్క ఎంత కట్టి పడిపోతున్నాయి
2: ಇತ್ತನೇಟ ಡಾಕ್ಟರ್ ದೇವದಾಸ್ ಕಾಪಿಕಾಡ್ ಅರ್ನ ಕತೆ ಸಂಭಾಷಣೆ ಗೀತರಚನೆ ಹಿನ್ನೆಲೆ ಗಾಯನ ಅಂಚನೆ ನಿರ್ದೇಶನ ಒಪ್ಪುನ ತುಳು ನಾಟಕ ಪಾರ್ವತಿ ಉಂದತ ಮೂಜನೆ ಎಗ್ಗೆ ಕೇಂಡರ್ ನಳಪಾದ ಕೊರ್ನಕುಲು ಚಾಪರ್ಕ ತಂಡದ ಕಲಾವಿದರು ಕೃಪೆ ಡಾಕ್ಟರ್ ದೇವದಾಸ್ ಕಾಪಿಕಾಡ್ ಚಾಪರ್ಕ ತಂಡ ನನ್ನ ದುಂಬುದ ಎಗ್ಗೆ ಎಲ್ಲದ ತುಳು ಪ್ರಸಾರಡು ಆತನೇಟ ಕೇನೊಂದುಪ್ಪಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಒಂದು ರಂಗ್ ರಂಗದ ಬದುಕು

0: త్వరగా చేయి అంటీ. అంటీ
1: విని,
0: పోర్తు మాకు ఏ పోషకం దిలేదు అంటీ. అనేక పోషకం ది అంటీ.
1: అనేక పోత్ కి త్యాకరే
0: మోట ఫ్రెండ్ ఆ కి స్పర్ధన్ భాగ్యం సాకి పూర్త కషుకొంచ కొన్నిన తూ మా కషికే ఆ ఉంద కషికేతా అంచల గ్యాసిల్లే దుస్రం షికొంచం అంగా